గడింగ్ హిందు నాకడి తిరిస్ మినిట్ మీ దివ్యరాజ్ జగాడు మీ గడికి ఆల్గొని మేము గెనిస్తే నీ బస్ వార్ ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్కి ఆల్గొని మేము కురింగ్ గెనిస్తే ఫవా ప్రోగ్రామ్కి రిపీటే.

0: మీ ఫీల్డ్గా మీ కురహుమా ఓటోఖెడా, మీ ఆర్కిటెక్చర్ హిమనిగంధ ఆగత వారు బేవర కుంపనంత హిమనిగంధ మసక్కత ఇంజనీరింగ్ కదా ఆయరాగ మిహార ఎమ్మె బోడంగ్ ఎక్స్పీరియన్స్ కురవును కమకి ఎక రెసిడెన్షియల్ మీ బిల్డింగ్ తగ్గు ఇతురు అనే ప్రవాహస్తగ్గే తఫాత్ స్ట్రక్చర్గా మసిక్ కురం ఎక్స్పీరియన్స్ కురవు దెన్ సివిల్ ఇంజనీరింగ్ దాయరాకి అసలు గౌమ మీ ఫుదేవరక కొరియర్ గెన్న మసక్కత హిమనిగింద కమే ఎగెదరేగా మీ కన్స్ట్రక్షన్గా మసక్కత డెవలప్ కురుమ గౌము తరగ్గి కురుమ బేణువా హురిహాకమ హిమనిగింద కమె సివిల్ ఇంజనీరింగ్కి మేహార కొరియ మిగందని హాది ఫోర్ ఫ్రీ బొట్లింగ్ ప్లాంట్కి స్టోరింగ్ హదు మసక్కి ఏ బేణువా మెటీరియల్ లిస్ట్ హెదు మా బియో క్యూవా కొరియ గందని మిహారో మిహారో మీ దాయరాగా ఎమ్మె బడ ఎక్స్పీరియన్స్ కూరని దిమని రెసిడెన్షియల్ బిల్డింగ్ తగ్గ ఇతరం పవర్ హౌస్ తగ్గే ఏమన్నా టెక్నికల్ కంత మెకానికల్ కంత హిమేనే బిల్డింగ్ నగ్గ మసక్కి కూరం దే మీ దాయరాగా అసలు మీ కొరియ దాం బేణం వాకు దిన్న వర ఫుర్సత్ వద్ద ఆయరా ఎమ్మి ఎక్స్పీరియన్స్ కూడా రగలు దాయరా ఎమ్మి సివిల్ ఇంజనీరింగ్ దాయరా గడవండి దక్కం ఎమ్మె బేణు బా దుహకి మీ దాయరా ఎగ్గిన కుదింతకే మీ దాయరా ఇవ్వదే మీకు తజ్రి బాహోదు
1: ఇంజనీరింగ్ దివస్
2: ಗಡಿನ ಒಗಡೆ ಫಣರ ಮಿನಿಟ್ ಅಡು ಸಂತೆಗೆಂದವಣಿ ದಿವೆ ರಾಜ್ಯ ಗಡು
1: ಅದುಗೆ ರಾಜ್ಯ

ఆహే దునియాయ్ ఆఖరతుగా గదఫద వెగంవా అజాబకుం తిమన్ రస్కలాంగే ఎవరెన్నం అజాబ్ దివ్వా హుషీమే అది ఎవరెన్న నస్రుదేనే ఇవ్వెస్ భయకునువే.

అహొరమెంగె మెదుగయ్యాయ్ తియబా మీహుంగె మెదుగా హమ హమవే ఎగ్గు వెగెంవా కలిమేకం అన్నాషి. ఎయి అల్లాహం మెనుయి అహొరమెం అళుఫన్ నుకుళవమే అది ఎకలాంగియా ఎవ్వెసెచ్చెం అహొరమెం షరీకు నుకుళవమే అది అహొరమెంగె ఎబ్బయకు అనెబ్బయకి అల్లాహ్ ఫియవా కలాంగె తకెక్కం గా నుహెదుమే. ఫహే ఎవరెం ఎకమా దెకుళు హదా ఫొరగస్ దీఫినమ ఎవరెండత్య బా మీహుం బునాశి హమ కశ్వరుం తిమమ్మెన్ని ముస్లిమున్ ఖమ్గా త్యబామీహుం హికివాషే.

అది నస్రానీయకంగా వెస్ ఇబ్రాహీం గిఫాన్ వివడైనుగనవే. అది కీం హయ్యే ఎకలే గిఫాన్ వివడాగిం వి బాపలు మగుం ఎక్కి బావె హక్కు దీన తబావెగిం వా ముస్లిమక్వంగే. అది షరీకు ఖురా మీహుంగ తెరయకుస్ ఎకలే గిఫాన్ వివడైనుగనవే.

0: కడిమేర హెగ్గడి సాడిస్ పస్మినట్ మీ ద్విహరాజు ఎగాడు మిగడిగా మీ ధన్యవాదాన్ని సరుకార్గ్యవలాన అమిన ఫరాత్తోకి తెండము ఫురితం ధన్యవాదాన్ని సరుకార్గ్యవలాన్ ఫెమిలీ కోట్ మాది ద్విహరాజు నంబర్ ఐయుఎల్ సతెక్ సాడిస్ అయి బి హతె దిహ సబ్బిస్ బావిస్ అయ్యులాన్ సేన్ మరదు హియా ఇబ్రాహిం సయీద్ ఐడి కార్డ్ నంబర్ ఏ ఎకెస్సుమెత్తినెంగ్ హైత్తినెత్తినె మీ కోర్ట్కే నంబర్ ఏకెం హతరెం హయెం హతె ఎఫ్ఎంసి దిహా సబ్బిస్ కజియా గుళిగె నవ రద్దు అఫరాతుకే హైసియతుం మీ కోటం హాజరు కురం బేణుం వా ఫరాతుకే వీమా ఫనర్ సెప్టెంబర్ దిహా సబ్బిస్ ఎగ్గడి సుమ్నేట ఫెమిలీ కోట జస్టిస్ బిల్డింగ్ పురితమ ఫంగి ఫ్లాంగ్ హాజరుమ సీన్ మరదోహియా ఇబ్రాహిం సయీద్ అంగమే అది విదెన్న వి తారీహా గడియా సీన్ మరదోహియా ఇబ్రాహిం సయీద్ ఫెమిలీ కోటం హాజరు నుయినమ ఇబ్రాహిం సయీద్గా కైరు హాజరుగా ఎ మసల హింగా నిమ్మాణికం ఇబ్రాహిం సయీద్ అంగా ఇమ్లాన్ కురమే సతార్ రమీ లవ్వల్ సాస్ తెక్ సాలిస్ అషే తిరిస్ ఆగస్ట్ దిహాస్ సబ్బిస్ హుదతుల్ ఉతురుపురి దాందు మెజిస్ట్రేట్ కోర్ట్ దాందు దివిహిరాజ నంబరు హైంగ్ హై నుయైంగ్ ఏ దిహాస్ సబ్బిస్ తిహైంగ్ హైలాన్ దరణ్యం ఉత్తోబెలు దరణ్యం ఓయగే మిదన్న మా ఫరాత్కు మచ్చ దౌవాయ కుర ఫరాత్ వాణమ హైదోగ తెరే గలీముకు ఏకం గాఫలిప్ తాందు మెజిస్ట్రేట్ కోట ఎంగిముగదిమే ముహమ్మద్ అనే గాఫలిప్ తాందు బుకర్మాగే సతార్ రమీ లంబల్ సాస్ తెక్ సాలిస్ అషే తిరిస్ ఆగస్ట్ దిహాస్ సబ్బిస్ ఫెల్దతుల్ ఫులిదు మెజిస్ట్రేట్ కోర్ట్ వా ఫులిదు దివిహిరాజ్ నంబర్ హైంగ్ ఎకెంగ్ హతే ఏ దిహాస్ సబ్బిస్ నువై యులాన్ తరణ్య వసియతెంగ్ ఉత్తోపెలు మిదన్నమా ఫరాతుకు దరణ్య వసియతెంగ్ ఉయగెంద అవా కురా ఫరాతి బాణమ హైద్దోగ తిరేగా ఏకం ఫెల్దతుల్ ఫులిదు మెజిస్ట్రేట్ కోర్ట్ ఇంగిముగదమె హవ్వా కాసింపుల్ మంజిల్ వా ఫులిదు సతార్ రమిలవ సాస్ తెక్ సాలిస్ అషే తిరిస్ ఆగస్ట్ దిహాస్ సబ్బిస్ ఫెల్దతుల్ ఫులిదు మెజిస్ట్రేట్ కోర్ట్ వా ఫులిదు దివిహిరాజ్ నంబర్ హైంగ్ కింగ్ హతిం ఏ దిహా సబ్బిస్ దిహైంగ్ యులాన్ మిల్కరిక మిదన్నవ తనుగే మిల్కరిక మామిదు తవ్వాకుర ఫరార్తె బాణమ హైద్దోగ తిరే గలీముకు ఎకం మికోట ఇంగివుంగదమె వా ఫులిదు ఇలా కియా బండార్ గోతికావా ఎమ్ హైమారాత్ కనుఫులెముద సతార్ రబిలవల్ సాస్తెక్ సాలిసషె తిరిస్ ఆగస్ట్ దిహా సబ్బిస్ ఓద తొలు తురుబురి దాందు మెజిస్ట్రేట్ కోర్ట్ దాందు దివిహిరాజ్ నంబరు హైంగ్ హై నుయైంగ్ ఏ దిహా సబ్బిస్ నుయైంగ్ ఐలాన్ మిల్కరిక మిదన్నవ బండార్ గోతిక వాయి హై మారత్క వల్ఫతంతన నూఫులే ముదలుగె మిల్కరిక మామిదు దౌవా కురా ఫరాతె వాణమ దిహదోగ తిరేగా ఎకల్ నిగమ కుమ్మి కోట ఎంకిముంగదమె గాఫలిప్ దాందు సన్స్ట సతార్ రబిలవల్ సాస్ తెక్ సాలిసషె తిరిస్ ఆగస్ట్ దిహా సబ్బిస్ కడిమేర హెగ్గడి సాలిస్ అమ్మినట్ మీ ద్విహిరాజ్ గడు దమ్మి ధన్యవాదని అమిన ఫరాతోగి తెన్నము అల్గున్ మెగ్గె బప్ప వావకేదు అలివాగే అబ్దుల్ లతీఫ్ హసన్ దిహా సబ్బిస్ ఆగస్టు హతావి గవణి న్యాయఫే భీమా బప్పకి మధ్య విస్తారంజ నూత వసియత వాణమ ఎమ్మస్తోగి తిరేగా అల్గున్ మిన్న గుళువ ఎకన్ నింబెంగదమే ఆయలాక్ ఫరాతు సూద్ అబ్దుల్ లతీఫ్ హతెంగ్ హతె సుమె ఎకె ఫహె దేంగ్ హయే హవ్వ అబ్దుల్ లతీఫ్ హతెంగ్ హతె సుమె హతరె నుయ సుమె ఫహె అల్గన్మెంగ బప్ప తా దియమింగిలి కుదిమాగే ఇలియాస్ ఇస్మాయిల్ దిహా సబ్బిస్ ఆగస్ట్ సబ్బిహు గవణిని ఎఫే భీమా బప్పగ మచ్చ ఎవ్వస్తారంజ నూత వసెత్య బాణమ దిహా సబ్బిస్ సెప్టెంబర్ తిరిహుగ కురింగ్ అల్గన్మెన్న గుళువ్వ ఎకన్ నింబెంగదిమె ఆయలాక్ ఫరాతు మొహమ్మద్ నియాజ్ హతెంగ్ హై ఫహే అషెంగషే అషెంగషే అహ్మద్ నియాజ్ నుయెంగషే నుయె సుమెంగ్ ఎకెంగ్ ఎకే నుయె అల్గున్మెంగ బప్ప లామిస్తూ కొషీగె హసన్ ముసాఫుల్ దిహా సబ్బిస్ ఆగస్టు సతార గవణిని ఎఫే భీమా బప్పగ మచ్చ విస్తారణ్య నూత వసేతి వాణమ ఎమ్మస్తోగి తెరేగా అల్గున్మెన్న గుళువ ఎక నింబి ఉంగతమే హైలాక్ ఫరాతు అషత్ ఇబాద హసంఫుల్ నుయంగ్ ఎఫెస్మెంగ్ హతే ఎకెంగ్ హై ఎమ్ నబూబకుర్ నుయ నుయంగ్ హై నుయ తినే దే తినే అహ్మద్ అస్లాం హతెంగ్ హతే నుయ హతరే నుయ తినెంగ్ ఎకే ಅಲ್ಗುನ್ಮೆಂಗೆ ಬಪ್ಪ ಲಾಮ್ ಗಂಗ್ ಮುಕುರಿಮಗು ಲೈನು ಫರ್ಮಾಗೆ ಮುಸ್ತಫಾಲಿ ದೇಹ ಸಬ್ಬಿಸ್ ಆಗಸ್ಟ್ ಸಬ್ಬಿ ಹುಗವಣಿ ನಿಯಾಯಫೆ ವೀಮಾ ಬಪ್ಪಗೆ ಮಚ್ಚ ಎವೆಸ್ ತಾರಣ್ಯ ನೂತ ವಸಿಯತೆ ಬಾಣಮ ಎಮ್ಮಸ್ತೋಗೆ ತೆರೆಗ ಅಲ್ಗುನ್ಮೆನ್ನ ಗುಳುವ ಏಕಣ್ಣಿಮ್ಮೆ ಅಯಲಾಕ್ವರಾತು ಅಹಮದ್ ಆರಿಫ್ ಹತೆಂಗ್ ಹತೆ ತೇತೆಂಗ್ ಹತರೆಂಗ್ ಹೈ ಇಬ್ರಾಹಿಂ ಶಕೀಬ್ ಹತೆ ನುವೆ ಸುಮೆ ಸುಮೆ ಫಹೆ ಫಹೆ ಫಹೆ ಹಸನ್ ಆದಿಲ್ ನುವೆ ನುವೆ ಹತೆ ಸುಮೆ ನುವೆ ನುವೆ ಹತರೆ ಅಳುವನ್ ಮೆಂಗಲೋಬೆತ್ ಪಾಪ ಲಾಮ್ ಮಾಬ್ಯಾದು ದೆಕುಣುಗೆ ಯೂಸುಫ್ ಅಹಮದ್ ದೇಹ ಸಬ್ಬಿಸ್ ಆಗಸ್ಟ್ ಫನ್ಸಬಿಯು ಗವಣಿ ನಿಯಾಯಫೆ ಭೀಮಾ ಬಪ್ಪಗೆ ಮಚ್ಚ ವಿಸ್ತಾರಣ್ಯ ನುವತ ವಸ್ಯತೆ ವಾಣಮ ದೇಹ ಸಬ್ಬಿಸ್ ಸೆಪ್ಟೆಂಬರ್ ತಿರೀಸ್ವ ಬುಧದೋಗೆ ಕುರಿ ಅಳುವನ್ ಮೆನ್ನ ಗುಳುವ ಏಕಣ್ ನಿಂಬೆ ಉಂಗದಮೆ ಅಯದಾಕ್ ಫರಾತು ಅಹಮದ್ ರಮೇಸ್ ನುವೆಂಗೆಕೆ ನುವೆಂಗ್ ಅಶೆಂಗ್ ಹತ್ತರೆ ತಿನೆಂಗೆಕೆ ಐಷತ್ ಶಿಮ್ಲಾ ನುವೆ ನುವೆಂಗ್ ಅಶೆ ಫಹೆ ಹಯೆ ಫಹೆಂಗೆಕೆ ಹವ್ವ ಶಾಯಿಲಾ ನುವೆ ನುವೆ ತಿನೆ ತಿನೆಂಗೆಕೆಂಗ್ ಹತ್ತರೆಂಗ್ ಹಯೆ ಅಹಮದ್ ಶಾಮಿಲಾ ಹತೆ ಫಹೆ ಹತೆ ಸುಮೆ ಫಹೆ ನುವೆ ಫಹೆ ಅಳ್ಗುನ್ ಮೆಂಗ ಬಪ್ಪ ದಾಲ್ ಬಂಡಿದು ಅಬುಹರಿಗೆ ಅಬ್ದುಲ್ ಕಾದಿರ್ ಇಬ್ರಾಹಿಂ ದೇಹ ಸಬ್ಬಿಸ್ ಆಗಸ್ಟ್ ಅಶಾರಗವಣಿ ನಿಯಾಯಫೆ ಭೀಮಾ ಬಪ್ಪಗೆ ಮಚ್ಚ ವಿಸ್ತಾರಣ್ಯ ನೂತ ವಸ್ಯತೆ ವಾಣಮ ಎಮ್ಮಸ್ತೋಗೆ ತೆರೆಗ ಅಳ್ಗುನ್ ಮೆನ್ನ ಗುಳುವ ಏಕಣ್ ನಿಮ್ಮೆಂಗದಮೆ ಅಯಲಾಕ್ವರಾತು ಹಸನ್ ಅಬ್ದುಲ್ ಕಾದಿರ್ ಹತೆ ನುವೆಂಗ್ ಹತರೆ ಏಕೆ ಸುಮೆ ನುವೆ ಫಹೆ ಶಾಹಿದ್ ಮೂಸಾ ಹತೆ ನುವೆಂಗ್ ಅಶೆ ಸುಮೆ ಸುಮೆ ನುವೆ ಫಹೆ ಅಳಗುನ್ ಮೆಂಗೆ ಮಮ್ಮ ದಾಲ್ ಕುಡಹುವುದು ಮಾಕೋಣಿ ಐಷತ್ ಮೊಹಮ್ಮದ್ ದೇಹ ಸಬ್ಬಿಸ್ ಆಗಸ್ಟ್ ವಿಹಿ ಗವಣಿ ನಿಯಾಯಫೆ ವೀಮಾ ಮಮ್ಮಗೆ ಮಚ್ಚ ವಿಸ್ತಾರಣ್ಯ ನೂತ ವಸ್ಯತೆ ವಾಣಮ ಎಮ್ಮಸ್ತೋಗೆ ತೆರೆಗ ಅಳಗುನ್ ಮೆನ್ನ ಗುಳುವ ಏಕಣ್ ನಿಮ್ಮೆಂಗದಮೆ ಅಯಲಾಕ್ವರಾತು ಹದಿಜಾ ಇದ್ರೀಸ್ ನುವೆಂಗ್ ಹತೆಂಗ್ ಹತೆ ಫಹೆಂಗ್ ಅಶೆ ಫಹೆಂಗ್ ಹೈ ಅಹಮ್ನತ್ ಇದ್ರೀಸ್ ಹತೆಂಗ್ ಹತರೆಂಗ್ ಹತೆ ಸುಮೆಂಗ್ ಕೆಂಗ್ ಹತರೆದ್ದೇ ಫಾತ್ಮತ್ ಇದ್ರೀಸ್ ನುವೆಂಗ್ ಕೆಂಗ್ ಹತರೆ ಸುಮೆತ್ತಿನ ಸುಮೆ ಫಹೆ ಮುವಾವಿತ್ ಇದ್ರೀಸ್ ನುವೆಂಗ್ ಎಕೆಂಗ್ ಎಕೆ ಏಕೆಂಗ್ ಹತ್ತರೆ ತಿನೆಂಗ್ ಹತ್ತರೆ ಗಡಿ ಮೆಹರ್ ಹೈ ಗಡಿ ಫನ್ ಸಾಸ್ತೆ ಮಿನಿಟ್ ತಿನ್ಸಿಕುಂದು ಮೇದು ವಿಹರಾಜಯಗಳು ದಿವಿರಾಜಯಗಳಿಗೆ ಮಿರೇಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕೊರಿಯದಾರುಗ ಅಶಜಹಾರು ಅಳಗುನ್ ಮೆಂಗನಿಸ್ತೇನಿ ತುಣಿಯಗೆ ಕಾಳಿ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮೇಗೆ ತುರೊಂದು ದಿವಿರಾಜಯಗಳು ಮಿರೆ ದೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಸ್ಟುಡಿಯೋ ಎಂಬ ತುಂಬ ಗಣಿಸ್ತೇನೆ ಏ ಸೀದಾಮಗು ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಗಣಿಸ್ತೇನೆ ಮಿರೆ ನುವೆ ಜಾರ್ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ಗ ದೀನಿಗ ತುಂಬ ಒಳುಂಗರ ಎವ್ವೆ ಸುವಾಲೆಂಗ್ ನಮ್ಮ ಸುವಾಲ ಕುರುಮಗೆ ಫುರ್ಸತ್ತು ಲಿಬಿಗೆಂದಾನೆ ತೆಮ್ಮಿರೆ ಸ್ಟುಡಿಯೋ ಎಂಬ ತುಂಬ ಗಣಿಸ್ತೇನೆ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಸ್ಕ್ರೀನ್ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ಗ ಸೆ ಹೊಂದಿರಿನ ಬ್ಯಾರ್ಮ್ಗೆ ಫುರ್ಸತ್ತೊಡ್ನಾನೆ ಮಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಫೆಷೇನಿ ಮಿರೆ ಎಗಾರ ಜಾರು
1: ಮುನಿಫೋಯ್ ಫಿಲ್ವಾದಿ ಮೌಲುಮಾತ್ಗೆ ಖಜಾನ ಮುಸ್ಸಲಿಕೊದ್ದೆ ಎಮ್ಮೆ ಇತುಬಾರ್ ಕುರುವೆ ಬ್ಯಾವೆರಿಯ
2: ದಿಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
1: ಎಂಹಾಸ್ ಹತರಸ್ತೆಕ್ ಸಾಲಿಸ್ ನೋಯ್ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡಿಹ ನೋಯ್ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
3: ರಾಜ್ಯಕ್ಕೆ ಕೊಮ್ಮೆ ಹಿಸಾಬೆಗೆ ಹುರಿಗೆ ಎವ್ಎಸ್ ಅಗೆ ದೆಕ್ಕುಮ ಕಾಣುಲ ಪಿಎಸ್ಎಂಗೆ ಚೆರಲ್ತ ಫೋನು ಅಡುವ ಹಾಲ ಬಲಾಲುಮ ಫಸೇಹ ಗೊತೆ
4: ಪಿಎಸ್ಎಂ
5: ದಿವಿರಾಜ್ಯಗೆ ಅಡ ದೀನುಗೆ ಅಡು ಅದಿ ದಿವೆ ಎಫ್ಎಂ ಎಸ್ ಅಡುವ ಹಾಲವೇಣೆ
3: ಟಿವಿಎಂ ಎಸ್ ಟಿವಿ ಅದಿ ಪಿಎಸ್ಎಂ ನ್ಯೂಸ್ ಬಲಾಲವೇ
4: ಪಿಎಸ್ಎಂ
5: ಐಒಎಸ್ ಅದಿ ಆಂಡ್ರಾಯ್ಡ್ ಫೋನ್ ತಕುಂ ಡೌನ್ಲೋಡ್ ಕುರವೇಣೆ
3: ಪಿಎಸ್ಎಂ
5: ಅವಹ ಫೋನ್ ಡೌನ್ಲೋಡ್ ಕುರಪ್ಪ
6: ರಕ್ಕಾ ಕೋ ಫೋನ್ ಫೇಸೈನ್ ಸಕೈನ್ ತೆಕ್ಕುಂ ವಾಜಿಬ್ ವಾಣತ
7: ಹಜ್ಜ ದಿಯುಮಂಟ ಕಾ ದಕ್ಕಾ ಫೋನ್ ಫೇಸೈನ್ ಸಕೈ ದೆಕ್ಕೇನತ
6: ಅತು ಗೋನ ಗಹನೈನ್ ಸಕೈ ತಕ್ಕಾನಿ ಕಿಹಿನೆ
8: ತಿ ಹುರಿಹಾ ಸ್ವಾಗತಗೆ ಜವಾಬ್ ए प्रोग्राम को
9: जकाय
10: हो मधु गे हिंदुनो दिह कटतिरी हूं रिपीट हो मधु गे रे दिह जायरो आदि होण हिर धोगे मेंदुरो एके जायरो
11: इंहा सतरस्ते का सारिस नुए किलो हर्ट्ज मीडियम वेव आदि अड्डी हनुए मेगाहर्ट्ज एफएम बैंड हामाई कनी ದಿವಿ ರಾಜ್ಯಗೆ ಅಡು.
12: ಎಮ್ಮೆ ಸೀದಾವೆಗೆಂಬ ತೆದು ಮಗುಗ ಸಾಬೀತುವೆ ಹುರುಮ.
11: ಇಸ್ಲಾಂ ದೇನುಗೆ ಅಗೀದ ವರುಗದ ಕುರುಮ.
12: ದೆದುನಿಯೇಗೆ ಹಳೆಯ ಬಾಚವೆರಿ ಕುರುಮ.
11: ಇಸ್ಲಾಂ ದೇನುಗೆ ಕಂಕಮ ಗುಳೇಗೊತ್ತು ದೀನೇ ಇಲ್ಮ್ವೆರಿನ ಸುವಾಲ್ ಕುರವ್ವ.

0: కాబిన కొడుకుని అన్నది
1: మీ కామిని కురుముగా అడుగును మేము వర బొడం హగీగతుగా తబావాంజిహే చే అడుగును మేము రాజ్యేగా మీ హెరిఫోమి ఉన్న గాను తక ఇంకేతం గాను గవాయతకి వర బొడం అడుగును మేము తబావాంజిహే చే మీ హకు ఫహరుగా మీ బేరగ్గొస్ అది కావెని కొఫాన్ హమ షరుయి హురిహా మీ కావెనిగ రుకుంతకిం హమ వెగిన్ కావెని కురికముగు వీ నమవెస్ అగును మింగే మీ గానూను గెతెరెన్ అగును హితుం ఎబోవే వకి ఉసూలు తకిం ఇజరాయత్ తకిం ఎబోవే కావెని రాజ్యేగే మీ కోర్తవుగ రజిస్ట్రీ కొరెన్ ఉన్న ఉసూలు తకిం ఏ వగుతుగ తెరేగ ముద్దతుగ తెరేగ కేవని కురం మీ రజిస్ట్రీ కురం వాజిబు అని ఇంకేత వాజిబు అని ఏ నూకమ వాణం ఏగి సబబం వర బుడతి ఫితునతకి వర బుడు ఫసాదతకి ఏగెన్ ఎబా నికుమే బైఫహర మీ కేవని రజిస్ట్రీ నుకొం ఎహెన్ ఒవ్వ మీ ఎక్కల దెమెఫిరిన్న ఎబ దర్యకు దిబే హిసాబం లేకిమం బలారుగ ఎక్కల కేవెన్య రజిస్ట్రీ కురే ఎక్కమకడు ఫిన్నాకండు ఉన్నా ఇంకేత అసలు హగీగతుగా మీ మిగుతం బలారుగా వర బొడు ఫసాదే కైకం వెగిందని మీ మిగహాల మీ గానూన గవాయుతం మీ హెదిఫమి ఉన్నని అడుగును మింగి దీనుగా ఎబాదే మేగను ఫస్ట్ మక్సదెం హిమాయ కురమంటక ఇంకేత ఎగితేరెం ఎం మక్సదకి ఏ నస్లు రక్కా తెరికురు ఇకం రక్కా తెరుకురు మీ కషవరు కురమట్టక మీ మిగహల గానూనుతకే గవాయతకెం హెది మీ ఏగొత మీ అమలు కురేము దాని ఎస్ ఏమేమ వేరుగ కేవెని కురి కముగా వీ నమవెస్ వాజిబువాన్ యాస్ హమ ఏ ముద్దతు గెతెరేగ ఏ కేవెని రజిస్ట్రీ కురు నుకురాకమవ్వానమ అడుగున్నాను హమ ఇదే మీహం వెస్ ఫా ఫెరివాణి అమి మిహా వెస్ ఫా ఫిరిమిహా వెస్ ఫా ఫెరివాణి అమి మిహాగె వెస్ ఇమ్మాయి ఏ ఫిరిమిహా లవ్వ ఏ కేవెని కోటుగా రజిస్ట్రీ కురుమకి ఇంకేత ఎన్ను కమవాన అమి మిహా వెస్ ఫా ఫెరివా ఫిరిమిహా వెస్ హమ వాజిబు కమి ఏ కేవెని రిజిస్ట్రీ కురుమకి ఎహనుకం వాడు విభునా కాల ఫసాద తెకి ఫితున తెకి ఎగితేరే నీకు మిగిన వరబ్బుడు ఫసాదే ఎగితేరే నీకు మిగిన ఉమ్మకి వరబ్ గ్యాక్కమే
2: సార్ వడాం కొబ్బా సార్ వడాం ఫితో హలో కొబ్బా సార్ బ్రబి జరంగళ ఇతడు సువాలే బెత్తు
3: హలో
2: హలో ఇతడు సువాలే ఇతడు సువాలే నిత్య బాకి వెళ్దాను ఇంకేతో అది అవునమైన లీఫ హురి సువాల్తో అనకావి సువాల్ దండ వాదాన అవునమైన లీఫ అది షరీఫ్ క్యాబ్ ఎవడక గుడి ఫోర్ ఏం బాగా దక్కాలి అవును కొరియద్దా అని అస్సలం అలైకుం షరీఫ్ షరీఫ్ కేనెత్తు హాలో వాల్ రేడియో తంకుడు క్యారీకే తీరు షరీఫ్ ఇంకా తనకు రేడియో మరి కొల్ల బాధకి సువాల్ కొద్దిం ఫారి అడుని హింగేద్దాను నూనె కియాచి నేను హింగేద్దాను ఇంకా కుబా సువాలకి షరీఫ్
4: సువాలకి మీరు మిశాక మీకే ఇందుగా మీరు ఉమ్మరేద్దాం తయారు మీక ఇంద మీక అంబికారి గోసవుది ఇంకా విజయమయ కినెతో హాదండి
2: ఇంకా షేక్ అజ్మత్ కికే తో దాడు
5: సువాల్ ఆగతం లఫా కురవేని మిది వింగతిరేగా మీ ఉన్న విష్ణుమిన్ ఒత్తి దకే వాహకతకి అయ్యి హజ్జం ఉమ్రాయక దాకము గోణి నమ హింహలాల్ హోదుముగ తెరేగా మీ మీ హిగి హగ కారాగణి ఫవాకం గోణి నమ మీ హిగి హింహలాల్ హోదు అమ్మి కంతత మీకి తెరేగ దంతి విహింకియా కంతతకి మిసాక మీ హిగి అంబెన్ ఒత్తి ఫిరి ఏంచి కోణి నమ ఏ వాహకు మీ హిగి కరిబుణ మాఫంగ దుముగ వాహక మీ వరబొడు గోహ ఇంకా మీకం అవడం మీ గత కొగ్గనెన్ను అని ఎయి ఇదం అవడం మిన్న మాజీగా కురీఫా వాకోషే దాడు మేక మా తోబావే అది ఉమరావిస్ మీదని హెమ అల్లో తాలాగా హజరత కుత్తమే ఫావతకు తోబావ మట్టకా మీదని దేగత అల్లా స్వన తాల సిర్రు కురవ్వా ఫావా ఎఫద వా కంతతాకి అడుగుణ మే వాహకత తకురారు కురించి వాహకత్తకెన్ను ఎవాహకత దక్కంజి వాహకతకెన్ను ఎవాహకత ఫాడుకొగ్గను విష్ణు అని ఎవాహ దక్కాగన్న విష్ణు అని తెఫద వాహక ఫుర్దం కమకి మీ అడుగుణ మీ గొస్ ఏ మీ హక్ ఫిరి మీ హక్ కారణ అభి మీ హక్ కారి ఎఫ ద వాహక బుణగ విష్ణు అని ఏ హింహల హోదుముగ బేణుముగ ఏకి మీ దీనుగ గొత్త విష్ణు దేవుని కమకి ఎఫ ద కమ్ ఎఫ ద వాహక దక్కాఫ కమ్గా వాణి నమ్మ బుణ విజి కమ్గా వాణి నమ్మ గినఫహారు వర నేదివే అసరు తకెం ఏగెం ఎవ ఫాళువే అనక ఇతరు మసరు తకెం ఏ ఆయలగ తెరేగ సుఫదికెం ఎవదే ఏం ఏ ఇతరు ఫితున

0: గడియం ఫతిహు హతరు గడి 30 నిమిషాలు మీ దివిరాజ్ చేయగాడు.
1: హిదాయతుగా మగుదాయ.